విద్మహే ప్రసన్నాయ ధీమహి తన్నో నంది ప్రచోదయాదంతం చతురహస్తం పాశమం కుశలాయణం శతం చ వరదం వర్తయ్యాణం భూషణద్వయం రక్తమనమాదరం శూర్పనకం రక్తవాసలం రక్తకన్నాంగం రక్తపుష్పై సుపూజితం భక్తానుకం ప్రియం దేవం జగత్తాయనమచ్యుతం ఆవిర్భూతం చ దృశ్యాదౌ ప్రమిరే పురుడాపరం ఏవం జాయతి యో నిత్యం హయో.